శ్రోతో ఎఫ్ఎం బ్యాండ్ ఇక్యాను ఇది శ్రమల బతో మీ గహర్స్ పర్ వేడి గుంజన్ ధరమ్ శలా అప్ సభీ నే ట్యూన్ కియా హై ఔర్ మై హూ ఆప్కే సాథ్ ఆర్జే సచిన్ కపూర్ ఆయే లేకే చల్తే హై ఆప్ సభీ కో అంతరాల్ కే బాద్ ఇస్ ప్యారే సే గీత్ కియా